ప్రకోపం నష్టపోతుందని నిర్మాణించుకుంటున్న పరిస్థితులకు సార్ తన శక్తి తన ఉపకరణ హాస్పిటల్ సంచారం సరిచూసిన గవపాలిక అధ్యక్ష ఇస్తే పవన్ సహకారం సార్ గవపాలికకు భాష

0: like switching on networks, you know, again.
1: కానీ సామాజిక సూచన నెట్వర్క్ సిఐఎంఏ కఫండ్మార్ తయారు సాధారణ ప్రదర్శన దిగనుసార్ అభియల్ ప్రశాసనం పార్టీ కాపాడికు జోఖిం బడిపోయేకు సార్ వారికి ఉచ్చ జోఖిం రేపు రాత్రి సురాలి గౌపాలికా కాపాడుతుందా ఇది మేళ సంత్రాస్మ రాత్రి కమన బాధ్యత స్థానిక సరకారి ఉద్యమ రాహత్కా వివిధ యోజన సంచాలన లేక దాడికలే పని స్థానీయ పూర్ణ రూపంగా విశ్వస్త హున సకేకా చేయడం
2: ବାଟିକୁ ରାତି ସମୟରେ ଗାଁପାଳିକା ଉଡ଼ାଣବର୍ତ୍ତୀ ମୃତ ସମୟ ତୁଳକାକୁ ଭିଡ଼ିଥାଉ ନିଜ ନିଜ ଆକାଶପଥ କାମବାଦଲ ପ୍ରଣାଳୀରେ ବିକ୍ରିରେ ଦର୍ଶନ କରୁଛ ଦୁଇ ବର୍ଷ ଅତି ଗାଁ ନିର୍ମାଣଗୁଡ଼ିକୁ ତର୍କଦରେ ଏତିକି ରାହତ ଦେଉଛ ତୋର ବାଡ଼ି ଗାଁ ଏପର୍ଷ କି ଭଲ ଚିନ୍ତା ଅଧିକ ହଟେଇ ଉଠାଇବ రాత్రి సమయంలో తింటా కోయతో రఖైరాణి లగాయక బస్తీలో భారీ అడ్డుగోడకు ఉచ్చజోఖ్యం ముక్త కోయతోళక అధ్యక్ష శ్రీవర్ కాల్సన్ సరకారే సొంతమున ఘర దిగని వర్షణి బాడీ కారణ అయితే 15-20 మాత్ర బాకీ ఉన్నారు థాయి ప్రబంధకు మాపర్దై సరకారి దిగాయ ధర్మ థాలకు వర్ష భయసరికు